సుఖమణి సుఖమణి సుఖ అమృత ప్రభ నామ భగత జనా కై మన బిసరామ. వాహిగురు జీ కా ఖాల్సా, వాహిగురు జీ కీ ఫతే.